0: ఎక చతుర నార తరకే శృంగార ఎక చతుర నార తరకే శృంగార మేరే మన కే ద్వార యా ఘుసత జాత హమ మరత జాత హరే చతుర నార తరకే శృంగార మరతా
1: అయ్యో అర్థం థం థం రోక్ ఇంద్రం ఇంద్రం.